ఆలోచించినప్పుడు ఆయన సోపాది తడుపుడియ పండిన మాత్రం ఆయన అప్పయ్య నుంచి చావుండిన గెందువా పంపిన భ్రమేను గుర్తుపట్లి దాయికు అతికాల మీద తుడునాడకు కొన్నది నడుపా పంపించిన ఉద్దేశం ఈ గట్టద సీమెడు అధికార నొప్పునాలు ఏరికేందావు చావుండికే అంచాది లోకముకుడు మాత్రను పూజనీయ భావనుడు తోపింది ఈ పొత్తుగానగా అతికార బిదిన కొలపను మాత్ర అత్తందే తుళునాడు నాయన విత్తువా పంపించిన పాత్రను పనందుల యాను ఉప్పున ముట్ట ఎన్న ఈ ప్రాణవాయు ఉప్పున ముట్టగల తుళునాడు అతికార బీదును కొనరంతి ప్రశ్న మల్తరుందా.

పూజ్యనీయ భావనడు తూపెరా అల్ప దేవను దేవతలు నిలయా పేరుగె ఎంకుల హిరియాకులు పన్నుంది పాత్ర అప్పగండ ఎంకులు పొన్నన జాగన కొర్త ఆ దేవను దేవ ఆ దైవత సాధిని ఎంకులు ఇరుకు తొచ్చు అదు కొర్త అంచాదిరికి తర తగ్గవుళ్ళు బెరి పగ్గవ తుళునాడుద మన్నుగ పోప తుళునాడుద మన్నుడు ఎంకులు దాల అతర్మ మల్పర పోపిన క్లత్ తుళునాడుద గట్టద సీ మెద గుళె ఈ గట్టద పుదరును మలెనాడుద పుదరును తుళునాడు ఒరిపోడునన్నగా ఆ మలెనాడుద బిదే ఉన్ని తుళునాడుకు సేరుడు తుళునాడుద మన్నుకు సేరుదు ఐత గుళెత ముంగి కొడిపు ఎంకులు తూడ వరిపిన ఆశ ఎంకలెత్తినవు అంచాదు తుళునాడుద మన్నుకు పోప తుళునాడుద మన్నుడు గుళెపవును ఒట్టుకు నిన్నల్లా ఆనుండు ఇంక బెరపావా ఇంకలే సాధిదలా.

0: వేషం నికల ఎత్తునుంది అన్న. ఆ తను నమ్ముడుతూ పట్లే నికల అప్పేంత తుయాడన్న మల్లెజ్జి అతని
1: అంచా చిత్ర తంకయ్యన్న పొన్నుందు తాత్సారం అల్తాడా పొన్నన పిల్లది దాదన్న.

నామా ఓ కమల ఒడైపోతారుదే ఎక్కడి నుంచి జోకులు చాపరిది పోతే నకులు లాభ ఇది జరు ఇంతదే బలదే మూలతులా యాన్ రేడియో సారంగ్ పాడ్దే నికులుల కేనుందులరతే మాతెర్ల ఉందని ఏ పల కేనుడు ఇది పూర పాతెరుందులే నికులు ఎన్ను వారు ఉంది ఏరప్ప ఉంది పొసా అజ్జి పండుదు ఉందు శిరువద మర్వీ నజ్జి 107.7 ఉంది రంగు రంగుద బతుకు